కృష్ణ కృష్ణ బంద బందై ప్రాణమేరో జాస్ ప్రాణమేరో ఉడి జాస్ దివ్యధామ మహా.